0: వక్రతుండ మహాకాయ సూర్యకోటి సంప్రభ నిర్విధినం కురు మే దేవా సర్వకార్యషు సర్వదా. రుబ్రరు మిల్నే కా మౌకా నహీ మిల్ పా రహా అథ శబ్దో సే అప్నో కో నమన్ కర్ లేతా హూ. ప్రత్యేక వ్యక్తి కిసీ నా కిసీ రూప మే శ్రేష్ఠ హోతా హే, ఇసిలియే ఆప్కీ శ్రేష్ఠతా కో హృదయ సే నమస్కార్ కర్తా హూ. ఫాహోన్ హిందుస్తానీ రేడియో కే సభీ సున్నే వాలో కో హార్దిక్ సే అభినందన్ కర్తే హువే యే జరూర్ కహనా చాహూంగా కి ఆజ్ ఏక్ ధమాకేదార్ ఔర్ విషయ లేకర్ హమ్ సబ్ ఫిర్ ఉపస్థిత హో గయే స్టూడియో మే. పాచే పనేల్ కే ఔర్ హమారే భాయీ రాజేంద్ర జీ బైఠే హువే హే హమారే సాథ్ బగల్ మే, ఔర్ బబ్లీ జీ ఔర్ శాంతా జీ భీ దూసరా మైక్రోఫోన్ పే బైఠ చుకే హే. తో పహలే శాంతా జీ అప్నా ఎంట్రీ దేతే హే, ఫిర్ బబ్లీ జీ ఔర్ రాజేంద్ర జీ, ఫిర్ కార్యక్రమ్ కో ధీరే ధీరే ఔర్ ఆగే బడాయేంగే.
1: ఎక్దమ్ బిల్కుల్ సహీ హే, బిల్కుల్ సహీ హే. కహ రహా హే కి యే అప్నీ హార్ మే భీ జీత్ ఛుపా హే, అప్నీ హార్ మే భీ జీత్ ఛుపా హే. ఇసీ శబ్దో కే సాథ్ సునే వాలో హమ్ ఆప్కో భీ దిల్ సే అభినందన్ కర్ రహీ హూ ఔర్ ఆప్కో హార్దిక్ సే స్వాగత్ కర్ రహీ హూ ఆజ్ కే ఇస్ జ్యోతికా ప్రకాశ్ ప్రోగ్రామ్ మే. సేవికా శాంతా కే స్వీకార్ కరియే ప్యార్ భరే రామ్ రామ్ ప్రణామ్.
2: పీడా ఏక్ సంకేత్ హై కి తుమ్ జీవిత్ హో, సమస్యా ఏక్ సంకేత్ హై కి తుమ్ మజబూత్ హో, ప్రార్థనా ఏక్ సంకేత్ హై కి తుమ్ అకేలే నహీ హో. వో ఈశ్వర్ హై జో సబ్ అచ్చా కరేంగే. మేరీ ఓర్ సే సభీ సున్నే వాలో కో నమస్కార్.
3: బహుత్ హీ సుందర్ సందేశ్ బబ్లీ జీ నే దియా హై కి వహీ ఏక్ ఈశ్వర్ హై జో సబ్ కుచ్ ఠీక్ కరేగా. బాత్ బాకీ తో హర్ వ్యక్తి కా అప్నీ తరఫ్ సే సబ్ ఠీక్ హీ కర్తే హై. ఫాహోన్ హిందుస్తానీ రేడియో కే సభీ శ్రోతాకో మేరా నమస్కార్. బడీ దూర్ దూర్ సే ఇంతజార్ కర్తే హై కి కబ్ ప్రోగ్రామ్ ఆయేగా ఔర్ వో ప్రోగ్రామ్ ఆయీ గయా హై. తో ఆజ్ బహుత్ హీ ధమాకేదార్ ప్రోగ్రామ్ హోనే వాలా హై, లేకిన్ జో లోగ్ ఉదాస్ బైఠే హై క్యూ నా ఉన్కే లియే ఏక్ తేరా రామ్ జీ కరేంగే బేడా పార్ ఉదాసీ మన్ కా హీ కో కరే, ఉన్కే లియే జరూర్ చలానా చాహియే.
0: जरूर राजेंद्र जी, क्योंकि हमारे मामा जी भी शायद उदास बैठे होंगे ना.
3: हाँ, वो भी वहाँ उदास
0: बैठे, सफर करके आए, दूर से सफर करके आए हैं और शायद उदास बैठे होंगे, तो उनके लिए भी खास करके और सभी सुनने वालों के लिए तेरा राम जी करे बेड़ा पार उदासी मन काहे को डरे. और ये मैं जरूर अभी से आपसे कह देता हूँ कि आज का जो विषय है बड़े धमाकेदार विषय है. आप अभी विषय की ओर हम सब छलांग लगाने वाले हैं.